0: బలం.
1: ఓం నమః శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

ే సన్మాత్రమాన పర బ్రహ్మణానే సంతతమోచనమిళ బ్రహ్మణానే సందేహలేశమిళ బ్రహ్మణానే అంధమిళ అనంతపర బ్రహ్మణానే అహంభావలేశమిళ బ్రహ్మణానే ద్వంద్వమిళ తూయపర బ్రహ్మణానే దుఃఖసుఖలేశమిళ బ్రహ్మణానే బంధమిళ పరమాన బ్రహ్మణానే భవపాశలేశమిళ బ్రహ్మణానే అయముదలై మూర్తియిల బ్రహ్మణానే ఐదు విధ కృత్

సమత్సు హరి ఇతి హరి సమత్సు శత్రవ సమత్స్వితి సమత్సు శత్రవ ఇతి శత్రవ తస్మా ఇంద్రాయ గాయత సుత పావనే సుతః సుత పావన ఇతి సుత పావనే సుత ఇమే ఇమే శుచయః శుచయో యంతి యంతి వీతయే వీతయ ఇతి వీతయే సోమా సో దధ్యాశిరః దధ్యాశిర ఇతి దధి ఆశిరః